0: గుడ్ గాడ్, హలో డాక్టర్ గంజు, పాలన వాలా హే. వాట్, ఐఎమ్ ఇంపేషెంట్.
1: నో, నాట్ అట్ ఆల్ డాక్టర్.
0: ప్లీజ్ ఇన్ఫార్మ్ మీ ఇమిడియట్లీ. ఓకే ఓకే
2: డాక్టర్ సాహబ్,
0: ఆప్ అప్నా పేషెంట్ లే జాఓ. ఉస్కో ఫాల్స్ పెయిన్స్ థా.
1: వాట్,
0: హా డో వీక్ బాడ్ ఆనే కా.
2: అచ్చా డాక్టర్, థ్యాంక్ యూ.
0: ఓన్ మిస్టర్ వర్మ
3: జీ,
0: హమ్ తుమ్కో లాస్ట్ టైం బోలా థా తుమ్ అప్నీ వైఫ్ కా మర్డర్ కర్ రహా హై. మర్డర్
3: డాక్టర్ సాహబ్, వో
0: అరే బాబా, ఉస్కో బ్లడ్ ప్రెషర్ హై, వో వీక్ హై, ఔర్ తుమ్కో పాపులేషన్.
3: డాక్టర్ సాహబ్, బాత్ యే హై కి దేఖియే,
0: క్యా మగజమారీ హై
3: వో. డాక్టర సాహబ్, పామిస్ట్.
0: పామిస్ట్?
3: హా, పామిస్ట్ వో, వో లక్ లక్.
0: పామిస్ట్ అని లక్, పామిస్ట్ అని లక్
3: డాక్టర్ సాహబ్. వో తక్దీర్, తక్దీర్ పామిస్ట్ బోలా.
0: ఓ జెమ్ పామిస్ట్. దేఖో తుమ్ అప్నా పేషెంట్ లే జాఓ, పామిస్ట్ కే పాస్ లే జాఓ. అబ్బి అని ఈజీ భగత్, లక్ అని టడ్డీ, టడ్డీ అని పామిస్ట్ అని మగజ్ మారి. హలో డాక్టర్, పాలనా వాలా? అరే బాబా, బండూక్ వాలా నహీ, పాలనా వాలా. వాట్, మేజర్ సింగ్? రాంగ్ నంబర్.
4: డాక్టర్, డాక్టర్ సాహబ్, వో ఆ రహీ హై.
0: ఆయేంగా తో అందర్ భేజ్ దేనే కా.
3: బౌండర్ సాహబ్, ఆజ్ డాక్టర్ సాహబ్ కా దిమాగ్ బడా గరమ్ లగతా హై.
4: వో ఆయీ ఔర్ దిమాగ్ ఠండా.